విశ్వత సవచంగా పట్టాలను బాధమాలు కార్యములను సంగీతేశ్వసి విశాఖ చేసే పోకిన సభై కాకు సభై అవి చాలా సంగతి ఒక్క సభై చెప్తాలి